ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్ న్యూఢిల్లీ. మనకు పట్టు చేయలేను అనుకోండి అందరికమ్మా. నీ మొదలు రోజులో పాకండి. ఇది ఇది నాన్న అంక ఆడను బాల బాలకృష్ణ.

0: బాలు బాలు
1: మాధవి మాధవి
0: మాధవి
1: తెలియదా నీకు అవ్వడప్పుడు హస్బెండ్కి దేవసం ఆడు